0: గారే గారే
1: ఏ గరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టా
0: గారే గారే
1: ఏ సూర కి దరది ఏ సూర ఇన్నాయా ఇదు
2: ఏ ఏ కచతుర నార అమ చోడగనే